0: హనీ వరల్డ్ హనీ కాన్క్లేవ్ జపనీస్ కలిసి వస్తాను యూనివర్సిటీ ఆఫ్ లదాని అంటే కేవీ తెలియ అంటర్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గైడెన్స్ అంటర్ మరీ లడాక్స్ కూడా నల్ల నాకా లదాక్స్ హనీ కోసం దర్శనాలు ఇన్నికూ రిసర్చ్ చూస్తే కదా ఇన్నిక స్థానా జగ దర్శనాల స్పాస్ట్ యూనివర్సిటీ లదా అన్నాను తిన తిని హనీ ఫింగ్స్ దే మన కొంటల్స్ కొంటల్స్ అన్న ఫింగ్స్ దే హనీ ఓ కాదు కానీ అల్ఫా అల్ఫా ఓల్ నంతే చూసి ఫ్లవర్స్ లదాక్స్ అయితే హనీ ఓ యూనిక్ చిక్తే దుగ్గాలి హై ఎల్టిట్యూడ్స్ తిని ఈ ఓ ఫార్మర్స్ గుండి ఫియా ఫైదా చెందు చేసిన కాలనీస్ నచ్చు టుక్చు శిక్షణ శిక్షణ నా దో తిన కొంటలి హనీ బిందు తిని లదాక్స్ హనీ ఓ రించాన్ నగ్గాలి అంటే మళ్ళీ ఇష్టం చేసి సో ఫ్యూచర్ నా ఫార్మర్స్ గుండి ఫియా ఫైదా దుగ్గాలి అక్కడికి నా ప్రాబ్లమ్ చిక్తే ఉన్న ఇక హనీ ఈ కాలనీస్ గుండి సర్వైవ్ చెందు సో పసం తే ఫియా ఇక కాలనీస్ గుండి మైగ్రేట్ చూడదు మసం మీటింగ్
1: ladak ujunga dine loptuk gyat kanang ne loptuk dun lene tang loptuk chik kargil erchung ne japani se national camp of vidyarthi vigyan manthan vvm gujarat gandhi nagar e nanga indian institute of technology iit nanga chakane nanga khakthus de nok e loptuk kun gel khare dane ka vvm nar gyuksena tharkel lust testing ne e nanga khaklen jik ta nok ladak se ne gel kabel da ne nase nanga kha thusala le tang kargil erjong e loptu kun tang nyam pa coordinator kun nang nyam pa skati yote no chang thang erjong e erjong spun nitish rajyo re yontan las khong se erjong sel da ne yontan spun bo lopchi tang nyoma tang durbu ge ge chi gun tang nyam pa tsokspa je ka tsoksa za te jinder chupa tang chugnis pe ergyuk se dubdas kazuk shil los te thogar gyuz za te nok chos be rings lar zons pon ergyuk se na nga dubdas chisa nargu ni gala binche se thogar las chir gune kang sung dos za te nok chang thang er zons pon ni tish radio re drin video conference gyu te bsnl jio tang airtel le thuzmi gun tang nyam po chos pa chos te chang tang yul jong se na tele tin skill tang internet tang del te sker jip chos pa bo da ja te no chos pe rings la jong spo ne tele tin skill shul tang network coverage jap to se chat tang connectivity tang philo ga chache se da ne zu tang da ithoga 6 tox kun lena ja te no aka shwan lene ta na sultun